గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు.

వ్యాపారు అమూల్ గుణ అమూల్ వ్యాపారు అమూల్ వ్యాపారి అమూల్ పండహరు అమూల్ ఆవహే అమూల్ లయ జాహే అమూల్ పాయే ములాసుమాహే అమూల్ ధర్మ అమూల్ దీవాన్ అమూల్ తుల్ అమూల్ పరివాన్ అమూల్ బఖ్శీస్ అమూల్ నీసాన్ అమూల్ కర్మ అమూల్ ఫర్మానం